మన కోవి పంచ ప్రమాణ పంచ ప్రధాను పంచే పాత్రకేమాను పంచే సోహతరు రాజాను పంచాకా గురేకృతిను ఏకో కహ క్రయ విచార కర్తే కే కర్ణ నాయు సుమారు తౌల తంతయా కా పూత సుంతోక్తా ప్రఖ్యాజున్ సూత ఏకో బుజ్జ హువ సత్యార తౌల ఉప్రకీతా వారు ధర్తి హోర్ ప్ర హోర్ హోర్ తిస్తే వార్తల కుంజోర్ జీ జా తృంగా కే నాం సబ్నా లిఖ్యా ఉడీ కలాం ఏ ఓ లేఖా లిఖ జానే కోయ లేఖా లిఖ్యా కేతా హోయ కేతా తాం సుహాల రూప కేతే దాత జానే కోణ కూత కీతా పథావ ఏ కుకవావ తిస్తే హోయ లఖతరియావ కుదరత కౌణ కహా విచార వారియా న జావా ఏక వార జో తుద్ పావే సై వికార తూ సదా సలామత నిరంకార ఆశంక జాప ఆశంక పావ ఆశంక పూజా అశంక తపతావు ఆశంక గ్రంథ ముఖ వేద పాఠ ఆశంక జోగ మంద్ర హై ఉదారు ఆశంక భగత గుణ జ్ఞాన విచార ఆశంక సతీ అశంక దాతార ఆశంక సూర మోహ భుక్తార ఆశంక మోహ జీవలాయతార కుదరత కౌన కహా విచార వారి అనజామా ఏక వారు జో తుదు పావే సాయి విలికార తుం సదా సలామత నిరంకార ఆశంక మూరక అంధ ఘోర ఆశంక చోర రామ ఘోర ఆశంక మరక జాహి జోర ఆశంక గలవడ హతి ఆక మాహే ఆశంక పాపీ పాప కర జాహి ఆశంక కూడ యార కుడి ఫిరాయ ఆశంక మలేచ మల పక్ ఖాయ ఆశంక నిందక చిరికర పార నానక నీచ కహ విచార వారి అన జామా ఏక వారు జో తుదు పావే సాయి బలికారు తూ సదా సలామత నిరంకార ఆశంక నావు ఆశంక తావు అగమ అగమ అశంకలో ఆశంక కాంచరు పారు హోయ్ అక్రీ మగ్రీ చాలా అక్రీ జ్ఞాన గీత గుణగా అక్రే లిఖన్ బోలన్ బాణ అక్రా చిర సంజోగ బఖాణ జిన్ ఏ లిఖే తి సరణాహి జు ప్రమాహి తి తుపాహి దియతా కీతా తేతానా మిడ నామ నాహి కౌథావు కుదరత కవన కహా విచార వారి అనజామా ఏక వారు జో తుదు పావే సామిలికారు తూ సదా సలామ చందనంకార పర్య హత్ పర్తిం దేహి పాణి దోతై ఉత్రష్కే మూత్ ప్రీతి కప్పడ హోయ దే సాబూణ లియ్యే ఓ తోయ ప్రియ మత పాపా కై సంగ ఓ దోపై నావే కై రంగ ఉన్ని పాపీ ఆకణ నాహి కర కర కర నాలిఖ లై జాహు ఆపే బీజ ఆపే హి కాహు నాన హుక్మ యాహు జాహు తీర తపత యాద దాన ఏ కు పావే దిల్ కా మాను సునియా మన యా మన కీతా భావు అంతర్గత తీరత మన లావు సగుణ తేరే మై నాహి కోయే విణు గుణ కీతే భగత నా హోయ స్వాగతాత్ బాణీ బ్రహ్మావు సత్ స్వాన్ సదా మంచావు కౌన్ సువేలా భక్త కౌన్ కౌన్ చిత్ కౌన్ వారు కౌన్ సే రుచి మాహు కౌన్ యుతు హువా ఆకార వేల నా పాయ్యా పణతి జే హువే లేఖ పురాణ వక్త్ర పాయు కాద్యా జే లిఖన్ లేఖ పురాణ హితవార నా జోగి జాన రుత్ మాహు నా కోయి నా కర్తా సృష్టి కో సాజే ఆపే జాన సోయి కేవ కరియా కా కి సాలాహి కేవని కు జాణా నానక అకన్ తల్ కో ఆఖే ఏక తూ ఏక సియాణా వడ్డా సాహిబ వడ్డీ నాయి కీతా జా కా హువై నానక దేకో ఆపో జాణ అగ గ్యాన సువై పాతాల పాతాల లఖ ఆకాశా ఆకాశ కోడ కోడ పాల తకే వేద కే నికవాట సహస్ర ఠార కణక దే బా అసురు ఏకదాత లేఖా హోయతా లిఖీ ఐ లేఖా హోయ వినాశ నానక వడ్డా ఆఖీ ఐ ఆపే జాణ ఆప సాలాహి సాలాహి ఏతే సుర్త న పాయ్యా నదియా అతే వాపవై సముద్ర నా జాణియా సముద్ర సాధు తాన్ గ్రాహ చేతి మాల్దం కీడే తుల్నా హోమని ఏ చిత్ మనో నా విసరా అంత నా చిత్తి కరణ నా అంత అంత నా కరణ దేణ నా అంత అంత నా వేఖణ సుణన నా అంత అంతన జాపే క్యా మనవంత అంతన జాపే కీతా ఆకార అంతన జాపే పారావార అంత కారణ కీర్తి విరలాహి తాకే అంత న పాయి జాహి ఏహో అంతన జాణ కోయి బహుతా కయ్యా బహుతా హోయ వడ్డా సాహిబ ఊచా తావు
ऊंचे ऊपर ऊंचा नाउ एवन ऊंचा हुए कोई तिस ऊंचे को जाने सोई देवर आप जाने आप आप नानक नदरे करमी दात बहुता कर्म लिखिया ना जाए वड्डा दाता तिल ना तमाए केते मंग है जोर अपार केतियां गणत नहीं विचार केते कब तुट है बेकार केते लैला मुकर पाहे केते मूरख खाही खाहे केतियां दुख भूख सतमार ए बेदात तेरी दातार बंद कला जी पाण होए और आख ना चुके कोई जे को खाए काखण पाए ओ जाना जितिया मुँह खाए आपे जान आपे दे आख सबे के जितनो बख्शे सिफत साला नानक पातशाही पातशाहू अमुल गुण अमुल व्यापार अमुल व्यापारी अमुल भंडार अमुल आवहे अमुल ले जाहे अमुल भाए अमुल समाहे अमुल द्रम अमुल दीवाण अमुल तुल अमुल प्रवाण अमुल बख्शीस अमुल निशान अमुल कारम अमुल प्रमाण अमुल दो अमुल आख्या ना जाए आख आख रह लुलाए आख है वेद पाठ पुराण आख है पढ़ै करह बखियाण आख है ब्रह्मा आख है इंद आख है गोपी तै गोविंद आख है ईश्वर आख है सिद्ध आख है केते की